మీరు విన్న అన్నమాచార్య సంకీర్తన ఓహో ఎంతటి వాడే హరి శ్రావ్యంగా పాడింది శ్రీ పారుపల్లి రంగనాథ్. ఈరోజు మీకు నేను నమ్మకం అనే చిన్న ప్రవచనం కథా సూక్తంలోది వినిపించబోతున్నాను. దీనిని నేను స్వాతి సపరివార పత్రిక మొదటి పేజీలో చదివానండి. ఒక వ్యక్తి తన జుట్టు సమంగా కత్తిరించుకోవడానికి క్షవరశాలకు వెళ్ళాడు. అక్కడ క్షురకుడు పని మొదలు పెట్టగానే ఇద్దరూ చాలా విషయాలు మాట్లాడుకోవడం ప్రారంభించారు.

భగవంతుడి గురించి మాట్లాడటం మొదలుపెట్టేసరికి క్షురకుడు, నాకు భగవంతుడు ఉన్నాడు అని నమ్మకం లేదు అన్నాడు. ఎందుకలా అంటున్నావు అని ఆ వ్యక్తి అడిగాడు. క్షురకుడు ఇచ్చిన సమాధానం, బయటకు వెళ్ళి చూస్తే భగవంతుడు ఉన్నాడు అని నమ్మకం కలగదు. నిజంగానే భగవంతుడు ఉంటే ఎందుకు మనుషులు కష్టాలతో బాధపడుతున్నారు? నిజంగా భగవంతుడికి ప్రేమ ఉంటే ఇవన్నీ చూస్తూ ఉరుకుంటాడా అన్నాడు. ఆ వ్యక్తి కాసేపు ఆలోచించి ఏమీ సమాధానం చెప్పలేదు. క్షురకుడు పని ముగించగానే ఆ వ్యక్తి బయటికి వెళ్ళిపోయాడు. రోడ్డు మీద ఒక మనిషిని చూశాడు. పొడుగు జుట్టుతో చూడ్డానికి అసహ్యంగా ఉన్నాడు. ఆ వెంటనే క్షురకుడు కొట్టుకు వెళ్ళి ఇలా అన్నాడు, నీకు తెలుసా, క్షురకుడు ఉన్నాడు అని నాకు నమ్మకం లేదు అన్నాడు. అప్పుడు క్షురకుడు, అలా ఎలా అనగలవు, నేను ఇప్పుడే నీకు క్షవరం పని చేశాను కదా అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి ఇలా అన్నాడు, నిజంగానే క్షురకుడు ఉంటే బయట ఆ మనిషి అలా అంత జుట్టుతో అసహ్యంగా ఉండడు. అప్పుడు క్షురకుడు, నా దగ్గరికి రాకపోతే నేను ఏమి చేయగలను అని అన్నాడు. దానికి ఆ వ్యక్తి, మనుషులు భగవంతుడి సహాయం కోసం సాధనతో ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఎప్పుడైతే భగవంతుడికి దగ్గర అవుతామో అప్పుడు సంతోషంగా ఆనందంగా ఉంటాం. అదండి నమ్మకం. భగవంతుడు ఉన్నాడనే నమ్మకం ఉండాలి. ఆ నమ్మకంతో సాధన చెయ్యాలి. అప్పుడు భగవంతుడికి దగ్గర అవుతాము అని ఈ చిన్న ప్రవచనంలో మనకు చెప్పబడింది. స్నేహం గురించి మహనీయులు చెప్పిన కొన్ని మంచి మాటలను ఇప్పుడు మీకు నేను చెప్పబోతున్నాను. స్నేహం అంటే ఫ్రెండ్షిప్ అనే మొక్కకు అప్పుడప్పుడు నీళ్లు పోస్తూ ఉండాలి. అంటే మీకు స్నేహం చక్కగా ఉండాలంటే దాన్ని పోషిస్తూ ఉండాలన్నమాట. స్నేహం ఆనందాన్ని పెంచుతుంది, విచారాన్ని పంచుకుంటుంది. మానవుడికి ఫ్రెండ్స్ అవసరం ఎంతైనా ఉందని చెప్పే మంచి మాట ఇది. స్నేహం చెడగొట్టుకోవాలనుకుంటే అప్పు ఇవ్వండి, నిలబెట్టుకోవాలంటే నిక్కచ్చిగా చెప్పండి. మనం ఒకరికి అప్పు ఇచ్చినప్పుడు ప్రమాదం రావచ్చు అని ఇక్కడ చెప్తున్నారు. మీరు మీ స్నేహానికి విలువ ఇచ్చేట్టయితే డబ్బు దగ్గర స్ట్రిక్ట్గా ఉండండి అని ఇక్కడ చెప్తున్నారు. స్నేహం చేయడం కష్టం, శత్రుత్వం చేసుకోవడం తేలిక. స్నేహం చేయాలంటే కష్టపడాలి, కానీ మీకు శత్రువులను సృష్టించుకోవాలంటే అది చాలా తేలికైన పని. స్నేహంపై ఆధారపడిన వ్యాపారం కన్నా వ్యాపారపరంగా ఏర్పడిన స్నేహమే మంచిది. అంటే వ్యాపారం బిజినెస్ చేసేటప్పుడు అది ఫ్రెండ్షిప్ మీద ఆధారపడి ఉండకూడదని, వ్యాపారం చేస్తున్నప్పుడు స్నేహం దొరకడం మంచిది అని ఇక్కడ అంటున్నారు. స్నేహం అనేది రెండు దేహాలలో ఉండే ఒకే భావ సాన్నిహిత్యం. అంటే ఫ్రెండ్షిప్ అంటే ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉంటుంది, దానికి ఇద్దరూ స్పందించాలి అని ఇక్కడ అంటున్నారు.
స్నేహం అనేది రెండు దేహాలలో ఉండే ఒకే ఆత్మ అని అరిస్టాటిల్ చెప్పారట. స్నేహం అంటే ఇద్దరు వ్యక్తుల కలయిక, వారి ఆత్మలు ఒకే విధంగా స్పందించాలని అరిస్టాటిల్ ఇక్కడ చెప్తున్నారండి. స్నేహం గురించి నేను చదివిన మంచి మాటలు మీకు వినిపించాను, అవి మీకు నచ్చాయనుకుంటాను. మరొకసారి మరికొంచి మహనీయుల మాటలు, మంచి మాటలు మీకు చెప్తాను. సెలవు.

మీకు ఇప్పుడు నేను స్వాతి సపరివార పత్రిక ఎడిటర్ శ్రీ వేమూరి బలరాం గారు చెప్పినటువంటి చిన్న ప్రవచనం శాస్త్రవాక్యం వినిపించబోతున్నాను. వినండి. శాస్త్రవాక్యం. సముద్రం తానుగా కోరుకోకపోయినా అనేక నదులు దానిలో చేరిపోతూ ఉంటాయి. అదేవిధంగా కష్టపడి పనిచేసేవారి చేతులు లక్ష్మీదేవి ఎల్లప్పుడూ నివాసం ఉంటుంది. వారికి ధనలోపం ఎప్పుడూ ఉండదు. కృషితో నాస్తి దుర్భిక్షం అని కదా సూక్తి. 100 చేతులతో సంపాదించు, 1000 చేతులతో పంచు అనేది కూడా శాస్త్రవాక్యం. ఇతరులకు సహాయం చేసేవారు ఎన్నడూ దుఃఖితులు కారు. ఇతరులకు దానం చేయడం అంటే భగవంతుని పొలంలో నాటుకోవడమే అవుతుంది. ఒక్కొక్క గింజ నుండి 1000 గింజలు లభిస్తాయి. కృషి చేయడంలో మనిషి ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. నిజాయితీతో కష్టించి వీలైనంత ఎక్కువ సంపాదించాలి. తన అవసరాలు తీర్చుకొని మిగిలిన దానిని పరోపకారానికి వినియోగించాలి. సముద్రంలో అపార జలరాశి ఉంటుంది, అయినా దానిని తన కోసం ఉపయోగించుకోదు సముద్రం. సూర్యుని సాయంతో ఆవిరి చేసి మేఘాలకు ఇచ్చి వేస్తుంది సముద్రం. ప్రపంచానికి దాహం తీర్చు అంటుంది. తనకంటే ఏమీ కోరదు, అయినా సముద్రంలో జలం ఎప్పుడూ తగ్గదు. అసంఖ్యాకమైన నదులు ఎప్పటికప్పుడు నీటిని సమకూరుస్తూనే ఉంటాయి. అదేవిధంగా పరోపకారంలో నిమగ్నమైన వ్యక్తికి ఎప్పుడూ ధనానికి లోటు ఉండదు. అన్ని వైపుల నుండి అన్ని రకాలైన సహకారం అందుతూనే ఉంటుంది. ఇతరులకు ఉపకారం చేయాలి అన్న కాంక్ష మనస్సులో కలగగానే దైన్యం నశిస్తుంది, దుఃఖం దూరం అవుతుంది, బుద్ధికి నూతన తేజస్సు కలుగుతుంది, మనస్సుకు స్థిరత్వం ఏర్పడుతుంది. మన ప్రతిభా పాఠవాలను పరమార్థానికి ఉపయోగిస్తూ ఉంటే పరమాత్మ యొక్క అనుగ్రహం తానంతట తానుగా లభిస్తుంది. అంతేకాదు, సమాజం కూడా సహకరిస్తుంది. చక్కటి ప్రవచనం అండి. శ్రీ వేమూరి బలరాం గారు చెప్పినటువంటిది నాకు నచ్చింది, మీకు కూడా నచ్చిందనుకుంటాను. యు ఆర్ లిస్నింగ్ టు గ్లోబల్ డిజిటల్ ఛానల్ ప్రోగ్రామ్ ఆఫ్ తెలుగు లహరి, ప్రెజెంటెడ్ బై కామేశ్వరరావు అయ్యల రాజు ఆన్ గ్లోబల్ డిజిటల్ ఛానల్ ఆఫ్ రేడియో 4EB బ్రిస్బేన్ క్వీన్స్లాండ్ ఆస్ట్రేలియా. మీరు కామేశ్వరరావు అయ్యల రాజు మీ ముందు ఉంచుతున్న తెలుగు లహరి గ్లోబల్ కార్యక్రమం బ్రిస్బేన్ రేడియో 4EB వారి గ్లోబల్ డిజిటల్ ఛానల్ పై వింటున్నారు. మీరు వినబోయే అన్నమాచార్య సంకీర్తన ఓహో ఎంతటి వాడి హరి ఆలపించింది కీర్తిశేషులు డాక్టర్ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు.

మీరు వినబోయే అన్నమాచార్య సంకీర్తన నిత్య ఆత్ముడై ఉండి నిత్యుడై మధురంగా ఆలపిస్తున్నది శ్రీ వేదవ్యాస ఆనంద భట్టారు.

You are listening to Global Digital Channel program of Telugu Lahari, presented by Kameswar Rao Ayala Raju on Global Digital Channel of Radio 4EB, Brisbane, Queensland, Australia. Meeru Kameswar Rao Ayala Raju మీ ముందు ఉంచుతున్న తెలుగు లహరి గ్లోబల్ కార్యక్రమం బ్రిస్బేన్ రేడియో 4EB వారి గ్లోబల్ డిజిటల్ ఛానల్పై వింటున్నారు. ఇప్పుడు మీకు నేను శ్రీ శ్రీ విద్యాప్రకాశ ఆనందగిరి స్వాముల వారు స్వాతి సపరివార పత్రికలో కథాఫలే అన్న శీర్ష కింద చెప్పినటువంటి చిన్న ప్రవచనం తమాషాగా ఉంది, నాకు నచ్చింది, మీకు వినిపించదలిచాను. ఒకనొక ఆశ్రమంలో ఒక గురువు ఒక శిష్యుడు నివసిస్తున్నారు. గురువు శిష్యునకు చక్కటి హితబోధను కావించుచున్నాడు, కానీ శిష్యుని సంస్కారం పవిత్రంగా లేకుండుట వలనను, అతని నిత్య వ్యవహారములో పెక్కు దోషములు కానవచ్చుట చేతను ఒకనాడు గురువు శిష్యుని పిలిచి, నాయన, ఇక మీదట నీ ఆచరణలో జాగ్రత్త వహింపుము, ఒక్క తప్పైనా రాకుండా చూడుము, ఒకవేళ ఏదైనా దోషం నీ వలన సంభవించినచో వెంటనే దానిని దినచర్య పుస్తకం, అంటే డైరీ అండి, దినచర్య పుస్తకములో నోట్ చేసుకుని మరునాడు అట్టి దోషము రాకుండా చేసుకునుము. దీనిచే నీ చరిత్ర క్రమక్రమముగా శుద్ధము కాగలదు అని చెప్పాను. గురువు ఆజ్ఞ ప్రకారము శిష్యుడు తన తప్పిదములను పుస్తకములో రాయిచుండెను. కొద్ది రోజులైన తరువాత ఒకనాడు అకస్మాత్తుగా శిష్యుడు ఆశ్రమమంతయు బ్రహ్మాండముగా అలంకరించుచుండెను. అతడు ఎందుకొరకు ఆ విధముగా చేయుచున్నది గురువునకు అంతుపట్టక శిష్యుని అడిగెను. శిష్యుడిట్లు వచించెను, మహాత్మా, నేను చేసిన దోషములను తప్పులన్నీ పుస్తకములో వ్రాసుకునినా బాగుండునని తాము సెలవిచ్చితిరి గదా, ఆ విధముగా వ్రాయిచు రాయగా సరిగా ఈ దినమునకు 100 తప్పులు పూర్తి అయినవి, అందుచే ఆ తప్పులకు శత జయంతి జరుపుచున్నాను. ఆ వాక్యములను విని గురువు శిష్యుని మందలించి, మంచికి శత జయంతి గాని చెడ్డకు కాదని తెలిపి దోషములను పెంచుకుని చూపోక ఎప్పటికప్పుడు వాటిని పోగొట్టుకొని చుండవలనని హితవు చెప్పెను. శిష్యుడకు అందులకు అంగీకరించి అప్పటి నుండి తన మనస్సు నందలి దోషాలని బాగుగా కడిగివైచి సన్మార్గమున ప్రవర్తింపసాగాను. అదండి తప్పులకు శత జయంతి అని శ్రీ శ్రీ శ్రీ విద్యాప్రకాశ ఆనందగిరి స్వాముల వారు చెప్పినటువంటి చిన్న ప్రవచనం. చూసారా, ఇక్కడ గురువు గారు శిష్యుడికి చెప్పినది ఏమిటంటే, నీ తప్పులను పుస్తకంలో రాసుకుని వాటిని మరలా చేయకుండా మంచి వైపు వెళ్ళమని చెప్పారు. కానీ శిష్యుడు దానిని గ్రహించక తప్పులను పుస్తకంలో రాయుటకు మాత్రమే తన శక్తినంతా వినియోగించను, అది కాదని తప్పులచే తప్పులను గుర్తుపెట్టుకునట వల్ల ఆ తప్పులు మరలా చేయకుండా చేసిన మంచిని మాత్రమే గుర్తుపెట్టుకోవాలని గురువుగారు చెప్పారు.
కనుక తప్పులను తెలుసుకొని వాటిని తిరిగి చేయకుండా మంచివైపు వెళ్ళాలని దీని అర్థం. మీరు వినబోయే అన్నమాచార్య సంకీర్తన ఓహో డిమ్ డిమ్ శ్రావ్యంగా ఆలపిస్తున్నది ఆర్జీ శోభారాజ్.

మీరు వినబోయే అన్నమాచార్య సంకీర్తన ఓ పవనాత్మజ ఓ ఘండ శ్రావ్యంగా ఆలపిస్తున్నది డాక్టర్ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు.

You are listening to Global Digital Channel program of Telugu Lahari, presented by Kameswar Rao Ayala Raju on Global Digital Channel of Radio 4EB, Brisbane, Queensland, Australia. Ee varam, my God, na Bhagavantudu అన్న శీర్షికలో నటుడు దర్శన్ జారీవాల యొక్క అభిప్రాయం నేను చదివింది మీకు వినిపించబోతున్నాను. భగవంతుని గురించి మనలో ప్రతి ఒక్కరికి ఒక అభిప్రాయం ఉంటుంది. అది మరొకరి అభిప్రాయంతో ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. ఈరోజు దర్శన్ జారీవాల అభిప్రాయం భగవంతుని గురించి మీకు నేను చదివింది వినిపించబోతున్నాను. శ్రద్ధగా వినండి. నేను ఎవరు, నేను ఎలా ప్రవర్తిస్తున్నాను, నా చర్యలు ధర్మ మార్గంలో ఉన్నాయా లేవా, ఓటమి ఎదురైనప్పుడు నేను ఏం చేస్తున్నాను, నా దృష్టిలో ఇలాంటి ప్రశ్నలు నాకు నేను వేసుకోవడమే ఆధ్యాత్మికత. నా గురించి నేను తరచి ఆలోచించడమే ఆధ్యాత్మిక చింతన. మనకు తెలియని మహత్తర శక్తి ఏదో పైన ఉంది. ఆ శక్తికి నేను ఒక పేరు పెట్టలేను. ఆ శక్తి రూపాన్ని ఊహించుకోలేను. కానీ ఆ శక్తి నాకు అండగా నిలుస్తుందన్న ఆలోచనే నాకు కొత్త శక్తిని ఇస్తుంది. ఇటువంటి ఆలోచన, భద్రతాభావం అనుభవించిన వ్యక్తులు ఆ మహత్తర శక్తికి ఒక పేరు పెట్టినా, ఆ శక్తి స్వరూపాన్ని వర్ణించినా తప్పు లేదన్నది నా అభిప్రాయం. దేవుడనేది అలా రూపుదిద్దుకునే భావనే. భగవంతుడు మరెక్కడో లేడు, మనలోనే ఉన్నాడు. ఈ విషయాన్ని గట్టిగా నమ్ముతాను. నాకు బుద్ధుని బోధనలంటే ఇష్టం. ఆ బోధనలకు అనుగుణంగా నడుస్తున్నాను. ధ్యానం చేయడం వల్ల ప్రశాంత చిత్తంతో ఉండగలుగుతున్నాను. కష్టసుఖాలను ఒకేలా స్వీకరించగలుగుతున్నాను. ఎటువంటి అనుభవం ఎదురైనా చలించని స్థాయికి చేరాను. ఎదురు దెబ్బలు తగిలినా కుంగిపోక వెంటనే కొత్త శక్తిని పుంజుకుని నిలబడగలుగుతున్నాను. గ్రహాంతర శక్తులు మనకు అండగా నిలుస్తుంటాయి. అటువంటి గ్రహాంతర శక్తి అనుగ్రహం వల్లనే నేను గాంధీ మై ఫాదర్ చిత్రంలో గాంధీ పాత్రను పొందగలిగాను. గాంధీ పాత్రను పోషించడం ద్వారా గాంధీ జీవితం గురించి ఎంతో తెలుసుకోగలిగాను. కర్మ సిద్ధాంతంలో నా గత విశ్వాసాలు మళ్ళీ మనసులో నిలిచాయి. గాంధీజీ ఒక కర్మయోగి. మనసులో ఉన్నదే బయటకు చెప్పి, చెప్పినదే ఆచరించగలిగితే అంతకు మించిన ఆనందం ఏముంటుంది? అలా జీవించబట్టే గాంధీజీ మహాత్ముడయ్యాడు. నాకు మానసిక ప్రశాంతత సంగీతం ద్వారా కలుగుతుంది. ఓషో ప్రసంగాలు, మీర్జా గాలిబ్ గజల్స్ వంటివి నాకు నచ్చుతాయి. ఎంతో తృప్తినిస్తాయి. ఆ ప్రశాంత చిత్తమే నా బలం. అది దర్శన్ జారీవాల నటుడు యొక్క అభిప్రాయం నా భగవంతుని గురించి. మరి భగవంతుని గురించి మీ అభిప్రాయం ఏమిటి? మీ అభిప్రాయం ఏమిటో మాకు తెలిపిన తెలుగు తరంగిణి ద్వారా తెలుగు తరంగిణి శ్రోతలకు తెలియచేస్తాను. మీ అభిప్రాయం భగవంతుని గురించి
నాకు తప్పక చెప్తారు కదూ అంటే పంపించండి. వచ్చే వారం మరొకరి అభిప్రాయంతో మీ ముందు ఉంటాను. దర్శన్ జారీవాలా గురించి నేను ఇంటర్నెట్ నుంచి సేకరించిన విషయాలు మీ ముందు ఉంచుతున్నాను. ఆయన హిందీ సినిమాలలో, టెలివిజన్లోనూ, గుజరాతీ సినిమాల్లోనూ పనిచేస్తున్నాడు. ఆయన మై ఫాదర్ మహాత్మా గాంధీ అన్న సినిమాలో మహాత్మా గాంధీ పాత్రను విజయవంతంగా పోషించాడట. దానికి ఆయనకు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు లభించినదట. ఆయన గుజరాతీ తల్లి నటి లీలా జారీవాలా, తండ్రి విద్యాసాగర్, ఆయన శ్రీమతి అపరా మెహతా, వారికి కుమార్తె ఉంది. వారు ప్రస్తుతం కలిసి ఉండటం లేదు. ఆయన ఒక తమిళ సినిమాలోను, ఒక మరాఠీ సినిమాలోను, పలు గుజరాతీ మరియు హిందీ సినిమాలలో నటించాడు. ఆయన జీవితం విజయవంతంగా నటనకు అంకితమైనదని చెప్పవచ్చు ఉంటాను. మరికొద్ది సేపట్లో తెలుగు లహరి గ్లోబల్ డిజిటల్ కార్యక్రమం ఈనాటి ఆఖరి అంశం మీ ముందు ఉంచుతూ మీ నుంచి సెలవు తీసుకుంటుంది. ఈనాటి కార్యక్రమం గురించి మీ కామెంట్స్ను పంపవలసిన ఈమెయిల్ చిరునామా తెలుగు 98.1fm@gmail.com. ఆ ఈమెయిల్ చిరునామా మరొకసారి మీకోసం తెలుగు 98.1fm@gmail.com. మీ కామెంట్స్ను మీరు తెలుగు లహరి ఫేస్బుక్లో పోస్ట్ చేయగలరు. ఈనాటి కార్యక్రమం ఆఖరి అంశం మీ ముందు ఉంచుతూ వచ్చే శనివారం వరకు మీ నుంచి సెలవు తీసుకుంటున్నది ఈనాటి తెలుగు లహరి కార్యక్రమ సారథి మీ కామేశ్వరరావు అయ్యలరాజు. నమస్కారం, సెలవు. మీరు వినబోయే అన్నమాచార్య సంకీర్తన నిత్య ఆనంద ధరణీధర ఆలపిస్తున్నది కీర్తి శేషులు డాక్టర్ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు.